0: தொடர்வது தெலுங்கில் செய்திகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ధి శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2వ T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. వార్తల వివరంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ధి శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. నిన్న ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ధి రంగానికి చెందిన రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటున్నారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో సహా పోషకాహారం, ప్రాథమిక విద్య, బాలల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు పంచుకునేందుకు, అమలులో ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటు మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త విడత జీఎస్టీ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. నేర విముక్తి, సరళమైన విధానాలపై కౌన్సిల్ సిఫారసులు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ సమ్మతి ఖర్చులు, ఆటోమేటెడ్ ఆఫీసులు, అలాగే నమ్మకం ఆధారిత పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. జీఎస్టీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్కరణలు అనుగుణంగా ఉన్నాయని మోదీ వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో భారత వాయుసేన 94వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. భారత వాయుసేనలో MiG-21 విమాన సేవల ముగింపును పురస్కరించుకుని ఒక స్మారక పోస్టల్ స్టాంపును రాష్ట్రపతి విడుదల చేశారు. జీఎస్టీ నిబంధనల్లో పన్ను అధికారులకున్న అరెస్ట్ చేసే అధికారాలు ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్

0: ఎంతేసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా 2 విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థాన నిర్ణయానికి వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసిన, పొరపాట్లు దొర్లిన లేదా చెల్లింపులో పెండింగ్లు ఉన్న పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వస్తు సేవల పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
1: The council recommended removing arrest powers under GST. Council recommended raising the prosecution threshold from 1 crore to 5 crore. So prosecution is not going to happen for anything below 1 crore. Till now that's been the threshold. Now it's taken up to 5 crores.
0: అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో నౌకా నిర్మాణానికి అనుకూల వాతావరణాన్ని తమ మంత్రిత్వ శాఖ సృష్టిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ షిప్ బిల్డర్స్ అపార విశ్వసనీయతను సంపాదించేందుకు ఇతర దేశాల నుంచి వస్తున్న ఇలాంటి ఆర్డర్స్ నిదర్శనమని సోనోవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెక్నాలజీ, టెలికాం ఆపరేటర్లు, పరిశ్రమల అధిపతులు, విద్యావేత్తలు, పరిశోధనా సంస్థలు హాజరయ్యారు. కమ్యూనికేషన్ సాంకేతికతలు అభివృద్ది చేయడంలో సహకారం పెంపొందించడం, భారత్ 6G ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ గ్లోబల్ ఇండస్ట్రీ వర్గాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ 6G అలయన్స్ 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాల అభివృద్ది, టెక్నాలజీ అమలు, తదుపరి నెట్వర్క్స్ రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ 6G విజన్, స్టాండర్డ్స్, ట్రయల్స్, AI నేటివ్, సస్టైనబుల్ నెట్వర్క్ స్పెక్ట్రమ్, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాంచీలో గర్ ఖటాంగాలో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో వివిధ నూతన సౌకర్యాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. అడ్మిన్ కమ్ స్కూల్ భవనం, బిర్సా ముండా బహుళ ప్రయోజన హాల్, జైపాల్ సింగ్ ముండా స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్స్ట్ జెన్ బ్రీడింగ్ సౌకర్యం వీటిలో ఉన్నాయి. అలాగే 119 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జార్ఖండ్లో శాస్త్రీయ వ్యవసాయం, మెరుగైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయం, ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతను మంత్రి చెప్పారు. సాంప్రదాయ విజ్ఞానంతో పాటుగా ప్రస్తుత వ్యవసాయ సవాళ్లు ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలని కోరారు. పరిశోధనా సంస్థల నుంచి సరైన సాంకేతికత రైతుల పొలాలకు చేరవేయాలని సూచించారు. కూరగాయలు, తృణధాన్యాలు, పశుపోషణతో కూడిన సమీకృత వ్యవసాయం ప్రోత్సహించాలని తెలిపారు. నిన్న ప్రీ రబి కిసాన్ గోష్ఠి కార్యక్రమంలో రాంచి, కుంటి ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు పాల్గొన్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైంది. ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత బలపరుస్తుందని, మహిళా సాధికారిత, పిల్లల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాల అమలు నిర్ధారిస్తుందని మంత్రి తెలిపారు. మహిళా సాధికారిత, శిశు అభివృద్ది, పోషకాహారం, భద్రత, సంక్షేమంపై ప్రధాన చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల మహిళా శిశు అభివృద్ది మంత్రులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని అన్నపూర్ణదేవి వెల్లడించారు. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ గరిష్ట రిటైల్ ధరలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా మందుల ధరలు 70% వరకు తగ్గుతాయని, దీనివల్ల క్యాన్సర్ రోగులకు ఏటా 2500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలో అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో పేరుడు పదార్థాలు నిర్వీర్యం చేస్తే

ఆపరేషన్ సమయంలో నలుగురు సిఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. బేజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలార్మడుగు క్యాంప్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి మ్యునిషియన్ టెక్నీషియన్ బృందం, సిఆర్పీఎఫ్ సిబ్బంది ఈ పనికి పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా సమీపంలో పేల్చిన ఒక పేలుడు పదార్థం తూటా తాలూకు శకలం తగలడంతో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరులిద్దరికి తీవ్ర గాయాలు కాగా మరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నలుగురు సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం కోంటాలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ భౌతికకాయానికి పూణే సమీపంలో దోంజల్లో ఉన్న ఆయన ఫామ్ హౌస్ నానాచీవాడీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో రాత్రి 11:30 ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు ముందు నటుడికి పోలీసులు గౌరవవందనం సమర్పించారు. నానా పటేకర్ పార్థివ దేహం పూణే విమానాశ్రయం చేరుకున్నాక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, సునేత్ర పవార్ ఘన నివాళులు అర్పించారు. నానా పటేకర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హిందీ, మరాఠీ చిత్రసీమకు ఆయన చేసిన సేవలు, చిరస్మరణీయ పాత్రలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, లక్షద్వీప్, సిక్కింలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియాలో రియాద్లో ఉన్న అబా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడిని భారత్ ఖండించింది. ఈ దాడిలో సామాన్యులు మరణించడం, గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2 T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో మన దేశ రాజధాని ఢిల్లీ మత సామరస్యానికి ప్రతీక శ్రీ కమలాకర ఆనంద శివరామ్ గారి ప్రసంగం, ఇంకా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భక్తిగీతం విందాం. గానం ఎంఆర్కే ప్రభాకర్.

0: ఎంఆర్కే ప్రభాకర్ ఆలపించిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ కమలాకర ఆనంద శివరాం గారి మన దేశ రాజధాని ఢిల్లీ మత సామరస్యానికి ప్రతీక ప్రసంగం విందాం.
1: మన దేశ రాజధాని ఢిల్లీ మత సామరస్యానికి ప్రతీక ఎలా? ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు ఢిల్లీలో ఒక్క ప్రదేశానికి వెళితే చాలు, చాందినీ చౌక్. చాందినీ చౌక్ అంటే చంద్రకాంతిలో ప్రకాశించే కూడలి అని అర్థం. పూర్వం ఇక్కడ కొలనులో చంద్రుడి వెన్నెల ప్రతిబింబించేదట. ఇప్పుడు ఆ కొలను లేదు. స్వాతంత్ర దినోత్సవం నాడు మన ప్రధానమంత్రి ఢిల్లీలో ఎర్రకోట బురుజు నుంచి ప్రసంగిస్తున్న సందర్భంలో టీవీ కెమెరా తప్పనిసరిగా ఎదురుగా ఉన్న చాందినీ చౌక్ దృశ్యాలని మనకి చూపిస్తుంది. 17వ శతాబ్దంలో ముఘల్ చక్రవర్తి షాజహాన్ తన కూతురు జహానారా కోరిక మీద నిర్మింపజేసిన వీధి ఇది. ఈ వీధి ఎప్పుడూ సందర్శకులతో కొనుగోలుదారులతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడే ఉన్నాయి 500 ఏళ్లనాటి చారిత్రక శివాలయం గౌరీశంకర్ మందిర్. ఇక్కడ శివ పార్వతుల మూర్తులు, స్వయంభూ శివలింగం ఉన్నాయి. 17వ శతాబ్దంలో నిర్మించిన దిగంబర్ జైన్ లాల్ మందిర్, ఇక్కడ మహావీర, ఋషభనాథ, పార్శ్వనాథ విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో 1930లో ఒక పక్షుల ఆసుపత్రి స్థాపించబడింది. ఇక్కడ ఏటా సుమారు 15,000 గాయపడిన పక్షులకు చికిత్స జరుగుతుంది. గురుద్వారా శీష్గంజ్ సాహిబ్, సిక్కుల 9వ గురువు తేగ్ బహాదూర్ని 1675 నవంబర్లో ముఘల్ చక్రవర్తి ఔరంగజీబ్ ఆజ్ఞ ప్రకారం శిరఛేదం చేసిన ప్రదేశంలో ఈ గురుద్వారా నిర్మించబడింది. అన్ని గురుద్వారాలలో లాగానే ఇక్కడ కూడా అన్ని వేళలా లంగర్ అంటే అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఫతేపురి మసీదు, ఇది 1650లో షాజహాన్ భార్య ఫతేపురి బేగం నిర్మించిన మసీదు. ఇది చాలా విశాలంగా 100లాది భక్తులు ఒకేసారి ప్రార్థన చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. జామా మసీదు, ఇది భారతదేశంలోని అన్ని అతిపెద్ద మసీదుల్లో ఒకటి. చాందినీ చౌక్కి వెళ్లే దారి మొదట్లోనే ఉంది. 1644-1656 మధ్య షాజహాన్ నిర్మించిన ఈ మసీదులో ముఘల్ చక్రవర్తులు అందరూ ప్రార్థనలు చేసేవారు. ఎర్ర ఇసుకరాయి, తెల్ల పాలరాయిలతో కట్టబడిన ఈ మసీదుకి పండుగ రోజుల్లో 25,000 మంది పైగా భక్తులు వచ్చి ప్రార్థనలు చేస్తారు. చాందినీ చౌక్లో పురాతనమైన 3 ప్రసిద్ధ చర్చిలు కూడా ఉన్నాయి. 1814లో నిర్మించిన సెంట్రల్ బాప్టిస్ట్ చర్చ్, 1862లో నిర్మించిన సెయింట్ స్టీఫెన్స్ చర్చ్, 1865లో నిర్మించిన సెయింట్ మేరీస్ క్యాథలిక్ చర్చ్. చాందినీ చౌక్కి వెళ్తే పుణ్యం పురుషార్థం కలిసి వస్తాయి. చాందినీ చౌక్ ముఖ్య మార్గం, దానికి కుడి ఎడమ పక్కల ఉన్న రోడ్లు సందర్శకులకు కావలసిన అన్ని రకాల వస్తువుల హోల్సేల్ బజార్లతో నిండి ఉండి నిత్యం కిటకిటలాడుతూ ఉంటాయి. ఉదాహరణకి కొన్ని. ఆసియాలోనే అతిపెద్ద మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ మార్కెట్ ఖారీబౌలి. వెండి ఆభరణాలు, సాంప్రదాయ నగలు, సువాసన ద్రవ్యాలకు దరీబా కలాన్. పెళ్లిళ్లకు కావలసిన దుస్తులు, అలంకరణ వస్తువులకు కినారీ బజార్. పుస్తకాలు, స్టేషనరీ వస్తువుల హోల్సేల్ బజార్ నయీ సరక్. పెళ్లి ఆహ్వాన పత్రికలు తయారు చేసే దుకాణాలకు చావరీ బజార్. నేతి పరాఠాలు, ఇతర నోరూరించే పదార్థాలకు ప్రసిద్ధి గలీ పరాఠేవాలి. ప్రత్యేకమైన జిలేబీలు వేడివేడిగా జిలేబీవాలీ గలీ. స్త్రీల కోసం ప్రత్యేకంగా చీరలు, సల్వార్ కమీజులు వగైరా కృష్ణా మార్కెట్. పాలతో తయారు చేసే పదార్థాలకు ప్రత్యేకం ఫతేపురి మార్కెట్. చెప్పులు, బూట్లకు ప్రత్యేకం బల్లిమరాన్. ఆకర్షణీయమైన డిజైన్లలో లైట్లు, షాండిలియర్లు వగైరా భగీరథ్ ప్యాలెస్. ఏ వస్తువైనా సెకండ్ హ్యాండ్ది తక్కువ ధరకి కావాలంటే చోర్ బజార్. ఢిల్లీలో ఉన్న ఇతర ప్రసిద్ధి చెందిన మతపరమైన ప్రదేశాలను చూద్దాం.

లక్ష్మీనారాయణ మందిరం. దీన్నే బిర్లా మందిర్ అంటారు. దీన్ని జుగల్ కిషోర్ బిర్లా 1939లో నిర్మించారు. మహాత్మా గాంధీ ప్రారంభించారు. ఇక్కడ పెద్ద హాలు గీతాభవన్, నిలువెత్తు కృష్ణుని విగ్రహంతో ప్రవచనాలు, భజనలు, సంగీత కార్యక్రమాలు రోజూ జరిగే చోటు. జన్మాష్టమి, దీపావళి మొదలైన పండుగలకు వేలాది భక్తులు బిర్లా మందిర్కి వస్తారు. జన్మాష్టమి నాడు ఇక్కడ ఏర్పాటు చేసే కృష్ణలీలల ప్రదర్శన ప్రధాన ఆకర్షణ. ఇక్కడ దేవీ దేవతల పాలరాతి విగ్రహాలు కనువిందు కలిగిస్తాయి. బిర్లా మందిర్ గోల్ మార్కెట్కు దగ్గరలో ఉన్న మందిర్ మార్గులో ఉంది. బుద్ధ ఆలయం. బిర్లా మందిర్కి పక్కనే బుద్ధ ఆలయం ఉంది. దీనిని కూడా 1939లో జుగల్ కిషోర్ బిర్లా నిర్మించగా మహాత్మా గాంధీ ప్రారంభించారు. దీనిని మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ ఉంటుంది. బిర్లా మందిర్కి దగ్గరలోనే ఉంది కరోల్బాగ్ మార్కెట్. ఇక్కడ సోమవారం బజార్ ప్రత్యేక ఆకర్షణ. వెంకటేశ్వర ఆలయం. బిర్లా మందిర్కి దగ్గర ఉజ్జాన్ మార్గ్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన వెంకటేశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా నిత్యోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామినారాయణ్ అక్షర్ధామ్ మందిర్. అక్షర్ధామ్ మందిరం తూర్పు ఢిల్లీలో యమునా నది ఒడ్డున 100 ఎకరాల సువిశాల ప్రదేశంలో నిర్మితమైన దేవాలయాల సముదాయం. గుజరాత్లోని స్వామినారాయణ సంప్రదాయ సంస్థ దీన్ని నిర్మించింది. 2005 నవంబర్ 7న భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం దీన్ని ఆవిష్కరించారు. పర్యాటకులు, ప్రాచీన సంస్కృతి ఆరాధకులు, ఆధ్యాత్మిక భావాలు కలవారికి ఇది తప్పనిసరిగా దర్శించదగినది. 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పు, 370 అడుగుల నిడివితో 1660 స్తంభాలు, 154 శిఖరాలతో ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు చేసుకుంది. వేలాది టన్నుల కెంపు వెన్నెరాళ్ళు, పాలరాళ్లతో కట్టిన ఈ మందిరంలో ఎక్కడా ఉక్కు వాడకపోవడం విచిత్రం. గర్భగుడిలో ఆధ్యాత్మిక గురువు అయిన స్వామినారాయణ్ 11 అడుగుల విగ్రహం. ఇంకా మందిరంలో అనేక అద్భుతమైన విగ్రహాలు, చిత్తరువులు చూడదగినవి. చుట్టి ఉన్న పెద్ద ఉద్యానవనంలో ప్రముఖ వ్యక్తుల కంచు విగ్రహాలు ఉన్నాయి. స్వామినారాయణ్ జీవితాన్ని ప్రదర్శించే సహజానంద్ దర్శన్, భారతీయ సంస్కృతి నాగరికతలను కృత్రిమ నదిలో పడవ ప్రయాణం ద్వారా ప్రదర్శించే సంస్కృతి విహార్ మొదలైనవి అన్నీ చూడాలంటే ఒక్కరోజు చాలదు. స్వామినారాయణ్ మందిరంలో చూపరులను ఆకట్టుకుని ఆశ్చర్యచకితులని చేసే మరొక అద్భుతం 148 పెద్ద ఏనుగుల విగ్రహాలు. వివిధ భంగిమలలో అనేక పురాణగాథలను గుర్తు చేస్తూ మొత్తం మందిరాన్ని తమ వీపులపై మోస్తున్నట్లుగా ఉన్న దృశ్యం. లోటస్ టెంపుల్, కమలాలయం. విశ్వవ్యాప్తంగా ఉన్న బహాయి విశ్వాసానికి చెందినవారు అన్ని మతాలు సమానమేనని, ఏ జాతి, మతం, భాషా, ప్రాంతానికి చెందినవారైనా ఏకాగ్రతతో ధ్యానం చేసుకోవడమే ముఖ్యమని నమ్ముతారు. వారు ఢిల్లీలో కాల్కాజీ నెహ్రూ ప్లేస్ ప్రాంతంలో నిర్మించిన లోటస్ టెంపుల్ ఒక అద్భుతం. 1986 డిసెంబర్లో నిర్మాణం పూర్తి అయిన ఈ మందిరం 26 ఎకరాల అందమైన ఉద్యానవనం మధ్యలో అతిపెద్ద తామర పువ్వు ఆకారంలో 27 పాలరాతి రేకులతో కనువిందు చేస్తూ ఉంటుంది. 9 ద్వారాల గుండా లోపలికి వెళ్తే 34 మీటర్ల ఎత్తు కలిగిన 1300 మంది కూర్చునే పెద్ద హాలు. ఇక్కడ ఏ విగ్రహాలు, పూజలు ఉండవు. జాతి, కుల, మత విచక్షణ లేకుండా ఎవరైనా ప్రవేశించి నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోవచ్చు. దీని వాస్తుశిల్పి ఇరాన్కు చెందిన ఫరిబోజ్ సహబా. లోటస్ టెంపుల్కి అతి చేరువలోనే ఉంది కాల్కాజీ కాళీ మందిరం. ఇది అత్యంత పురాతనమైన దేవాలయం. పూర్వకాలంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు, మానవులను చంపుకు తినేవాడు. రక్షించమని అందరూ ప్రార్థించగా పార్వతీదేవి కాళీ రూపం ధరించి ఆ రాక్షసుడిని సంహరించిందని, ఆ ప్రదేశంలోనే ఈ మందిరం వెలిసిందని భక్తుల విశ్వాసం. నవరాత్రుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది. ఆద్య కాత్యాయని శక్తిపీఠం. మహిమాన్వితంగా భావించబడే ఈ మందిరం కుతుబ్ మీనార్కి 4 కిలోమీటర్ల దూరంలో ఛత్తర్పూర్లో ఉంది. దీన్ని సంత్ బాబా నాగ్పాల్జీ 1974లో నిర్మించారు. ఉత్తర దక్షిణ భారత వాస్తు శైలుల మిశ్రమంగా నిర్మించబడిన ఈ

మందిర నిర్మాణంలో ఎక్కువగా పాలరాతిని వాడారు. 70 ఎకరాల విశాల ప్రాంగణంలో ఉన్న ఈ మందిరంలో ముఖ్య దేవత కాత్యాయనీమాత. ఇక్కడ సుమారు 20 చిన్న పెద్ద ఆలయాలున్నాయి. రాధాకృష్ణ, గణేష్, శివ, గౌరీ, రామ్ దర్బార్, హనుమాన్ ఆలయాలు, ఒక యాగశాల ఉన్నాయి. పర్వదినాల్లో లక్షలాది భక్తులు దర్శనానికి వస్తారు. గురుద్వారా బంగ్లా సాహిబ్. సిక్కుల 8వ గురు గురు హర్కృష్ణ్ జ్ఞాపకార్థం నిర్మించబడినది ఈ గురుద్వారా. ఇది కనాట్ ప్లేస్కి దగ్గరలో ఉంది. 1664లో గురు హర్కృష్ణ్ చనిపోయిన బంగ్లాని గురుద్వారాగా మార్చడం జరిగింది. ఈ భవ్యమైన పాలరాతి కట్టడం, బంగారు గుమ్మటం, ముఖ్య ప్రార్థనా మండపంలో సిక్కుల మతగ్రంథం గుర్గ్రంథ్ సాహిబ్ దగ్గర భక్తులు పాడే గుర్బానీ, పవిత్ర జలాల సరోవర్, అన్నీ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. హజరత్ నిజాముద్దీన్ దర్గా. మధుర రోడ్డు మీద ఉన్న ఈ దర్గాలో సూఫీ సాధువు నిజాముద్దీన్ ఔలియా సమాధి, ఆయన శిష్యుడు అమీర్ ఖుస్రో సమాధి ఉన్నాయి. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ దర్గాని 1325లో కట్టించాడు. ఈ దర్గా దీనికి అనుకుని ఉన్న మసీదుని దర్శించుకోవడానికి రోజు వేలాది భక్తులు వస్తూ ఉంటారు. రోజు జరిగే ఖవ్వాలీ కచేరీలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. సాయిబాబా మందిరం. లోధి రోడ్డు మీద ఉన్న షిర్దీ సాయిబాబా మందిరం 1968లో శ్రీ సాయి భక్త సమాజ్చే నిర్మించబడింది. ఉత్తర భారతదేశంలో అతి ముఖ్యమైన సాయిబాబా ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. తెల్ల పాలరాతితో చేసిన సాయిబాబా విగ్రహం సహజత్వం ఉట్టిపడుతూ భక్తులను అనుగ్రహ దృష్టితో చూస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. సాయిబాబా మందిరానికి దగ్గరలోనే ఉన్న లోడి గార్డెన్ చక్కటి విహారస్థలం. సమీపంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను నిర్వహించే ప్రముఖ స్థలం. ఢిల్లీలోని ఇతర ముఖ్య స్టేడియంలు ఇండియా గేట్ దగ్గర ఉన్న మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం, కనాట్ ప్లేస్లో ఉన్న శివాజీ స్టేడియం. మలై మందిర్. ఢిల్లీలో రామకృష్ణపురంలో ఉన్న ఉత్తర స్వామి మలై ఆలయం 90 అడుగుల ఎత్తున ఉన్న ఒక చిన్న కొండ మీద ఉండడం చేత మలై మందిర్ అని పిలువబడుతోంది. దక్షిణాది వారికి, ముఖ్యంగా తమిళులకు, ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ ఆలయం ఇది. కంచి కామకోటి పీఠం పూర్వ ప్రముఖులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వాదంతో ఈ మందిర నిర్మాణం ప్రారంభమై 1973 జూన్ 7న మహాకుంభాభిషేకం జరిగింది. శిల్పకళా మండపం, మీనాక్షి సుందరేశ్వరుల ఆలయాలు, ఆదిశంకర ఆలయం, వినాయక ఆలయం జోడించబడ్డాయి. ఈ ఆలయం చోళ, పల్లవ, పాండ్య వాస్తుకళారీతులలో నిర్మించబడి చూపరులకు కనువిందు ఆధ్యాత్మికానుభవం కలిగిస్తుంది. దక్షిణ భారత పర్యాటకులకు, ముఖ్యంగా కేరళ వాసులకు ప్రీతిపాత్రమైన మరొక ఆలయం ఉత్తర గురువాయూరప్పన్ ఆలయం. ఇది తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్లో ఉంది. కేరళలోని గురువాయూరు కృష్ణ మందిరం తరహాలో 1989లో నిర్మించబడిన ఈ ఆలయంలో పూజలు, ఉత్సవాలు గురువాయూరు పద్ధతిలోనే జరుగుతాయి. ఇక్కడ శివుడు, గణపతి, అయ్యప్ప, నాగదేవతల ఉప ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఫిబ్రవరి, మార్చిలో వచ్చే వార్షిక ఉత్సవం ఓణం, జన్మాష్టమి, విషు, దీపావళి, నవరాత్రి పండుగలు చాలా కోలాహలంగా జరుపుతారు. పాతకోట అంటే పాండవుల కోట పక్కనే ఉన్నది ప్రాచీన భైరవనాథ్ మందిరం. ఇక్కడ స్వామికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. దర్శనానికి వచ్చిన భక్తులకు అదే ప్రసాదం లభిస్తుంది. ఇక్కడ దేవుడు భక్తులని దుష్టశక్తుల ప్రభావం నుంచి కాపాడుతాడని నమ్ముతారు. భైరవనాథుడు అంటే శివుడి అవతారం అని తెలుసు కదా. ఈస్ట్ ఆఫ్ కైలాష్ ప్రాంతంలో ఉన్నది ఇస్కాన్ మందిరం. అనేక ఇతర నగరాలలో లాగానే ఢిల్లీలోని ఇస్కాన్ మందిరం కృష్ణతత్వాన్ని ప్రచారం చేయడంలో ప్రధాన భూమిక వహిస్తోంది. దేవీదేవతల అందమైన పాలరాతి విగ్రహాలను చూస్తూ భక్తులు తన్మయులవుతారు. 1998లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఈ మందిరాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఉన్న ఇతర ఆకర్షణలు వైదిక సాంస్కృతిక కేంద్రం, భగవద్గీత బోధనల ప్రదర్శన, మహాభారతం సౌండ్ అండ్ లైట్ షో, రామాయణ తైలవర్ణ చిత్రాల ప్రదర్శన, భాగవత పురాణ ప్రదర్శన. ఇస్కాన్ మందిరంలో మనం చూసే మరో అద్భుతం ఎస్టౌండింగ్ భగవద్గీత. ఇటలీలో ముద్రితమైన ఈ భారీ పుస్తకం 800 కిలోల బరువు, 9 అడుగుల పొడవు, 6.5 అడుగుల వెడల్పు కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక గ్రంథంగా నిలిచింది. 2019 ఫిబ్రవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ఆవిష్కరించబడింది. ఇవే కాకుండా ఢిల్లీలో ఇంకా చాలా ముఖ్యమైన మత సంబంధమైన ప్రదేశాలు

0: ఉన్నాయి. కనాట్ ప్లేస్లోని హనుమాన్ మందిరం, మందిర్ మార్గులో కాలీబారి, మజ్నుకా టిలాలో ఉన్న టిబెటన్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ, బహదూర్ షా జఫర్ మార్గులోని ఢిల్లీ పార్సీ అగీరి, ఢిల్లీ గేట్ దగ్గర పార్సీ ఫైర్ టెంపుల్ వగైరా. చివరగా ఢిల్లీలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలను గురించి ఒక్క మాట. దసరాలో రామ్లీలా ప్రదర్శనలు, దుర్గాపూజ పందిళ్ళు, హోలీ పండుగ సంబరాలు, దీపావళి ధమాకా, ఇంకా ఎన్నో. మరి ఔత్సాహికులు ఏ మతానికి చెందినవారైనా ఢిల్లీ ప్రయాణానికి సిద్ధం కండి.
1: ఇంతవరకు మన దేశ రాజధాని ఢిల్లీ మత సామరస్యానికి ప్రతీక శ్రీ కమలాకర ఆనంద శివరాం గారి ప్రసంగం విన్నాం.

మన భారత ప్రభుత్వం భారత పౌరుల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం, అనగా వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, మేస్త్రీలు, వీధి వ్యాపారులు, చేనేత మత్స్య కార్మికులు, గృహ సహాయకులు, ఆటో రిక్షా టాక్సీ డ్రైవర్లు మొదలైన వారికి సామాజిక ఆర్థిక భద్రతను కల్పించేందుకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ PMSYM పథకాన్ని రూపొందించింది. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రతీ నెల 3,000 రూపాయల గ్యారంటీ పెన్షన్ను అందజేస్తోంది. పెన్షన్దారుడు జీవించి లేని ఎడల భాగస్వామికి 1,500 రూపాయల పెన్షన్ అందజేయబడుతుంది. అర్హత కల అభ్యర్థి మాసానికి ఎంత ప్రీమియం చెల్లిస్తారో అంతే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం యొక్క పూర్తి వివరాలకు https://maanthan.in వెబ్సైట్ను దర్శించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు రణబాలి చిత్రం నుండి అజయ్ అతుల్, శ్వేతామోహన్ జంటగా పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, స్వరరచన అజయ్ గోగ్వాలే.

జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు, పండుగలు, ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు, అలనాటి మేటి చలనచిత్ర ప్రముఖుల సినీ జీవిత విశేషాలు, మీ మనసును మెప్పించే చలనచిత్ర గీతాలతో ప్రతి సోమ బుధ శుక్రవారాలలో మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం శ్రోతలను అలరిస్తోంది. తప్పక విని ఆనందించగలరు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపుదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: பாவமணி திரைப்படத்திற்காக பி வி ஸ்ரீனிவாஸ் பாடிய பாடல் கேட்டோம். இத்துடன் திரை கானம் நிறைவு பெற்றது. தொடர்வது தெலுங்கில் சி
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ధి శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రతినిధులు పోషకాహారం, బాల రక్షణ, మహిళా సాధికారతపై చర్చించారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో పాటు పోషకాహారం, ప్రాథమిక విద్య, బాల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటుగా మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది.

0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ బోంగ్లన్ మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణులతో పాటుగా వ్యాపార పెట్టుబడి వర్గాల ప్రముఖులను, ప్రపంచస్థాయి సంస్థాగత పెట్టుబడిదారులను కలుసుకుంటారు. భారత్ సింగపూర్ వ్యూహాత్మక భాగస్వాములలో కీలక రంగాలపై చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక అనుసంధానం, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. సింగపూర్లో పెట్టుబడిదారులు జరిగే సమావేశాల్లో భాగంగా హెడ్జ్ ఫండ్, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్లతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. భారత్ వృద్ధి పదం, పెట్టుబడి అవకాశాలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చిస్తారు. అలాగే వివిధ గ్లోబల్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్లు, హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ప్రత్యేకంగా మంత్రి సమావేశమవుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైనికులకు, మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భి, సైనిక్ భి స్ఫూర్తికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిజ్ఞ నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇది సాధారణ పౌరులు అసాధారణ అంకితభావంతో దేశానికి సేవ చేయాలని దృఢ సంకల్పం చాటుతుందని కొనియాడారు. సరిహద్దుల రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యలు, దేశ నిర్మాణ కార్యకలాపాల వరకు సిటిజన్ సోల్జర్స్ ధైర్య సాహసాలు, అంకితభావం నిస్వార్థ సేవలతో నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో వారి నిబద్ధతను, సురక్షితమైన బలమైన స్వావలంబన భారతావని దిశగా వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశంలో డాక్ సేవకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్ సేవా హీ జనసేవ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ యుగంలోనూ ఇండియా పోస్ట్ డిజిటల్ పరివర్తన సంతరించుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ఇండియా పోస్ట్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశానికి తన సేవలు నిరంతరం అందిస్తూనే ఉందని మంత్రి ప్రశంసించారు.
1: డాక్ సేవ ఇస్ ఎ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు అవర్ డాక్యా కమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ టు అవర్ కస్టమర్స్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ India Post too is going digital. India Post is also endeavoring to fulfill each one of your aspirations. An organization that selflessly serves us day and night.
0: Tamil Nadu, Puducherry, Pashchim Bengal, 5 assembly sthanalu, assemble oka lok sabha sthanalu teradu upayanikala vote lekkimpu konasagutondi. మంగళవారం పోలింగ్ జరిగిన 5 అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడులో మధురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలో తట్టంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజినగర్, నందిగ్రామ్, అలాగే అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానం ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద క్లెయిముల మోసాలు అరికట్టేందుకు 4 వారాల్లోగా 4 డిజిటల్ ప్లాట్ఫామ్లు అనుసంధానించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్లాట్ఫామ్లో ఈడీఏఆర్, వాహన్ సారథి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నాయి. ఈ అనుసంధానంతో ప్రమాద నివేదికలు, వాహన బీమా రికార్డులు, గత క్లెయిమ్ చరిత్రలు ఎలాంటి అంతరాయం లేకుండా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఇది హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకానికి కూడా. ఇప్పటివరకు కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ డీఏఆర్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్న కోర్టు, రాష్ట్రాలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహసనుద్దీన్, అమానుల్లాల ధర్మాసనం, ప్రసన్న, బి వరేలాలతో కూడిన బెంచ్ మునుపటి కోర్టు ఆదేశాలు పాటించినందుకు గాను కొన్ని బీమా కంపెనీలకు, అధిపతులకు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలోని అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

యూకే దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కింద వర్తక పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు ఉత్తర ఇంగ్లాండ్కు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధుల బృందం ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తర ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఏటా 450 మిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని యూకే వ్యాపార వర్తక కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్ అంచనా వేశారు. ఈ బృందం స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. భారత్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వర్తకం 48 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్తో సహా 8 ప్రముఖ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు గ్రీన్ కార్డు ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం నిలిపేస్తుంది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తు కారణంగానే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టుగా యుఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం గ్రీన్ కార్డు కోరుకునే యజమానులకు ఫర్మ్ అనే ఈ ప్రోగ్రాం ఒక కీలక అడుగని, అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఈ సిస్టమ్ను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆరోపించారు. అమెరికాలో శాస్త్రీయ సాధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి దేశ అత్యున్నత పురస్కారాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 అగ్రగామి టెక్ దిగ్గజాలను సత్కరించారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కూడా ఉన్నారు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్లో వీరి కృషి కీలకమైందని ట్రంప్ కొనియాడారు. న్యూ గోల్డెన్ ఏజ్ సమ్మిట్ వేదికగా సత్యనాదెళ్ల డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖల్ డెల్కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ట్రంప్ అందించారు. అలాగే ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండీ సీఈఓ లీసా తదితరులు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందజేశారు. టెక్నాలజీ రంగంలో వీరు అందించిన సేవలు అమెరికా సాంకేతిక ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని రియాద్లో భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 800-247-1234 అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. మన మనుషుల మధ్య మమతానురాగాలకు, తీపిచేదు వార్తలకు, పట్టలేని సంతోషాలకు జ్ఞాపకాల దొంతర్లు ఉత్తరాలు. ఉత్తరాలు మనకి ఎన్నో మధుర స్మృతుల్ని, తీయని అనుభూతుల్ని ఇస్తూ, ఆనాటి ఉత్తరాలు చదువుతుంటే నేటికి ఒక కొత్త ఉత్సాహం కలగజేస్తూ ఉంటాయి. ఈరోజు ఈ ఉత్తరాల ప్రసక్తి ఎందుక అనే చరిత్రని పరిశీలిస్తే, 1874 స్విస్ రాజధాని బెర్న్లో పోస్టల్ యూనియన్ స్థాపన జరిగిన రోజు, అనగా అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవం వరల్డ్ పోస్ట్ డేగా జరుపుకుంటున్నాం. మరి ఈనాటి మన మధురమైన సమయంలో ఆ విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. ముందుగా తపాలా సేవలు అందిస్తున్న వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర జంటగా ఆలపించిన పాట, సంగీతం బప్పి లహరి, చిత్రం రౌడీ అల్లుడు.

ప్రపంచ తపాలా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు మరియు వ్యాపారస్తులు ఇంకా అన్ని రంగాలలో వారికి సామాజిక ఆర్థిక అభివృద్ధికి పరస్పర సహకారం అందించడం. ఇంకా తపాలా కార్యకలాపాల గురించి జాతీయ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా అక్టోబర్ 9వ తేదీన వరల్డ్ పోస్ట్ డే ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈ 150 దేశాల కంటే ఎక్కువ దేశాలు ఈ తపాలా దినోత్సవాన్ని వివిధ రకాలుగా జరుపుకుంటున్నాయి. మరి ఆ విశేషాలు తెలుసుకునే ముందుగా మరో చిత్రగీతం విందాం. ప్రేమలేఖ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ గానం చేసిన భువనచంద్ర సాహిత్యం, సంగీతం దేవా.

ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా కొత్త పోస్టల్ ఉత్పత్తులు ఇంకా వారి సేవలు పరిచయం చేసి ఈవెంట్ ద్వారా పోస్టల్ లేదా తంతి తపాలా సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు వారు చేసిన కృషి సేవలకు గాను పురస్కారాలను బహుమతులను ప్రకటిస్తారు. పోస్టాఫీసులు మరియు బహిరంగ ప్రదేశాలలో ప్రపంచ తపాలా దినోత్సవ పోస్టర్ల ప్రదర్శన, ఇంకా వారి సేవలపై అవగాహన కలుగజేసే సెమినార్లు, వర్క్షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కార్యక్రమంలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా లేత మనసుల చిత్రం నుండి పీబీ శ్రీనివాస్, పి సుశీల జంటగా పాడిన పాట విందాం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తపాలా సంస్థలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా పనిచేసేందుకు కట్టుబడి ఉన్నాయి. అంతర్జాతీయ లెటర్ రైటింగ్ కాంపిటీషన్స్ ద్వారా పిల్లలలో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంగా ఈ వార్షిక పోటీ కార్యక్రమాల్ని చేపడతారు. దాదాపు 20 లక్షల మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొంటారట. 9 నుండి 15 సంవత్సరాలు, 16 నుండి 25 సంవత్సరాలు, ఇలా వివిధ వయస్సుల వారికి వివిధ థీమ్స్ ఆధారంగా లేఖలు రాయడాన్ని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా వరల్డ్ పోస్ట్

సందర్భంగా ప్రత్యేక దుస్తులు, బ్యాడ్జ్లు, సావనీర్లు జారీ చేయబడతాయట. మరి కార్యక్రమంలో ఇప్పుడు మరో మంచి పాట వినద్దాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళ్ళల్లో చిత్రం స్వప్న.

తపాలా సేవల్ని మనం దాదాపు క్రీస్తుపూర్వం 2000 సంవత్సరం నుండి పొందుతున్నట్టు చరిత్ర చెప్తోంది. ఈజిప్టు దేశస్థులు గుర్రాలు నడిపేవారి ద్వారా, అనగా హార్స్ రైడర్స్ ద్వారా, దూరదేశాల మధ్య వాణిజ్యం పెరగడానికి వ్యాపార యజమానులకు, బ్యాంకర్ల సమూహాలు, పట్టణ కార్మిక సమూహాలు, విశ్వవిద్యాలయాలకు సందేశాల్ని పంపించడానికి మరియు స్వీకరించడానికి తపాలా మార్గాలకి వెలుగునందించారట. శతాబ్దాలుగా భారతీయ తపాలా సేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా తన ఉనికిని చాటుకుంటున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకునే ముందుగా మరో పాట వింటాం. కొండవీటి దొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రజంట గాలపించిన వేటూరి సాహిత్యం.

90.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రపంచ తపాలా దినోత్సవ విశేషాలు వింటున్నారు. భారతీయ తపాలా సేవలు ప్రపంచంలో అత్యంత విస్తృతంగా పంపిణీ చేయబడుతున్న పోస్టల్ వ్యవస్థలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. స్వతంత్ర భారతదేశంలో పోస్టల్ శాఖ దేశీయంగా ఒక ప్రత్యేక ఉత్తరం ఉండాలని భావించి దీనికోసం పోస్టల్ యాక్ట్ను సవరణ చేసింది. పోస్టల్ స్టాంప్స్ అంటించాల్సిన అవసరం లేకుండా ఎక్కువ వివరాలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ రాసిన లేఖలో సారాంశం రహస్యంగా ఉండే విధంగా ఇన్లాండ్ లెటర్ రూపకల్పన చేసింది. 1969 తొలిసారిగా ఇన్లాండ్ లెటర్ను సృష్టించింది. మరి నాటి నుండి కొన్ని దశాబ్దాలుగా ఇన్లాండ్ లెటర్ ప్రాచుర్యాన్ని పొందింది. ఇదందరూ మనందరికీ తెలిసిన విషయమే. కార్యక్రమంలో ఇప్పుడు కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. పదరచన దాసరి నారాయణరావు, చిత్రం నా మొగుడు నాకే సొంతం.

ఉత్తరాల ప్రక్రియలో పోస్టల్ స్టాంపుకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాలు చేరవేసేందుకు కవర్లపై అతికించేందుకు స్టాంపులని సృష్టించారు. భారతదేశంలో విక్టోరియా రాణి 15 ఏళ్ల వయసులో ఉన్నప్పటి చిత్రంతో తొలి పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. కాలక్రమంలో స్టాంపుల ముద్రణ పెరిగి వివిధ ధరల్లో స్టాంపులు ముద్రించే ప్రక్రియ మొదలైంది. నాటి నుండి స్వాతంత్ర పోరాట యోధుల నుండి మొదలు భారతీయ తత్వం, ఔన్నత్యం, కట్టడాలు, ఘనత మొదలైన అంశాల ఇతివృత్తంగా తీసుకుని స్టాంపులు ముద్రణ చేస్తున్నారు. ఇంతటి ఘనమైన చరిత్రలో ప్రపంచ ప్రజలందరినీ ఏకం చేసిన ఘనత ఉత్తరానికే దక్కింది అనడం

ఎస్ యు ఆర్ మై డ్రీమ్ గర్ల్ నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి.

తపాలా సేవలు ప్రజలకు చౌకైన సమాచార మార్గాన్ని కల్పిస్తున్నాయి. పోస్టు ద్వారా మనీ ఆర్డర్ను బ్యాంకు వ్యవస్థలు చేరలేని మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేసే అత్యంత చౌకైన సులభమైన మార్గం. అంతేకాకుండా స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్ పోస్ట్, నివాస రుజువు కోసం గుర్తింపు కార్డుల విడుదల, ఆధార్ నమోదు నవీకరణ, మహిళలు విద్యార్థుల కోసం ప్రత్యేక పొదుపు మార్గాలను నిర్వహిస్తోంది పోస్టల్ శాఖ. సాంకేతిక పురోగతులతో నేటి భారతీయ తపాలా సంస్థలు అభివృద్ధి పదంలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ చిత్రం నుండి ఘంటసాల ఎస్ జానకి పాడిన పింగళి సాహిత్యం సంగీతం పెండ్యాల.

మానవ సంబంధాలను దృఢం చేస్తూ ఉత్తరాలు మన ఆత్మీయుల యోగక్షేమాలకు ఆనవాళ్లుగా, ప్రేయసీ ప్రియుల్లో విరపూసిన పారిజాతాల్లా, ఇంకా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలన్నా, ఓ శుభలేఖలు పంపాలన్నా ఎటువంటి సంతోషాన్నైనా ఉత్తరాల ద్వారానే తెలిపేవాళ్ళం. పోస్ట్ మ్యాన్ కోసం ఎదురుచూసిన రోజులు జ్ఞాపకం వస్తే ఎక్కడో గుండెగదుల్లో నిక్షిప్తమైన జ్ఞాపకాల తడి వెల్లువై విరపూస్తుంది. ఉత్తరం ఇది ప్రతి ఒక్క

అందమైన మనసుతో మనోహరంగా రసరమ్యంగా ఉత్తరాలు వ్రాయడం కూడా ఒక కళ్ళేనండి. ఉత్తరం శరీర భాగాలు పరిశీలిస్తే ఆరోగ్య సమాచారాలు, కష్టసుఖాలు, కుటుంబ సమస్యలు, బాంధవ్యాలకు అనుగుణంగా సంబోధించుకుంటూ పెద్దలకు నమస్కారం, పిల్లలకు దీవెనలతో ముగిస్తూ ఉంటాం. ఉత్తరాలలో ప్రేమ, పెద్దరికం, చక్కని అనుబంధాన్ని పొందగలం, కాదంటారా? కార్యక్రమంలో ఇప్పుడు గుణ చిత్ర నుండి ఎస్పీ శైలజ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జంటగా

0: ಹಾಡಿನ ಪಾಠವಿಂದ.
1: ರಾಯಿ.
2: ಏನ್ ರಾಯಲಿ?
1: ಲೆಟರ್.
2: ಯಾರಿಗೆ?
1: ನೀಕು.
2: ನಾಕ?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్ట నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు. నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా, నీ వచట కుశలమా.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగ స్వచ్ఛమైనది. Boom.

తోక లేకుండా 90 యోజనాలు పయనించేది అని మనం పొడుపు కథగా చెప్పుకున్నా, ఉత్తరాలు ప్రజల మధ్య ఒక సహృద్భావాన్ని, స్నేహ వాతావరణాన్ని నెలకొల్పాయి. సంపదలకు, ఆపదలకు, యోగక్షేమాలకు, విరహవేదనలకు అద్దం పట్టిన ఉత్తరాలు సాహిత్యంలో సైతం ఒక ప్రక్రియగా మారిపోయాయి. కాలం మారినా, కాలంతో పాటు మనిషి మారినా, కాగితం పైన రాసిన అక్షరం మారదు. అది చదువుతున్నప్పుడు మనిషి ముఖంలో ఆ అందమైన అనుభూతి మారదు. ప్రపంచ పోస్టల్ డే సందర్భంగా ఉత్తరాలు రాయడాన్ని ప్రోత్సహిద్దాం. మన తర్వాత తరాలకు ఆ తీయటి అనుభూతుల్ని పంచుదాం. ఈనాటి మన మధురమైన సమయంలో చివరిగా ఎస్ జానకి గానం చేసిన వేటూరు సుందర్రామూర్తి సాహిత్యం, సంగీతం రమేష్ నాయుడు, చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ఆపాత మధుర చిత్ర గీతాలు రసగుళికలు ప్రసారమవుతాయి. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం విన్నాం